0: हैं कि कल रविवार 5 जुलाई सुबह के 8:30 बजे से लेकर शाम के 4:30 बजे तक बिजली की सप्लाई में कटौती लाई जाएगी। फिर रिविया झोंपा के निवासियों खासतौर रूट रॉयल, कोकैम्बो, विनर्स, फोकेबक्स और एमसीबी के रहने वालों को सूचित किया जाता है कि कल रविवार 5 जुलाई सुबह के 8:30 बजे से लेकर शाम के 4 बजे तक बिजली की सप्लाई में कटौती लाई जाएगी। आखिर में पुद्रडो हमलेट और लेस्पेरांस पिटों के निवासियों को सूचित किया जाता है कि कल रविवार 5 जुलाई सुबह के 8:30 बजे से लेकर दोपहर के 3 बजे तक बिजली के सप्लाई में कटौती लाई जाएगी। तो इन असुविधाओं के लिए सीबी अपने ग्राहकों से क्षमा प्रार्थी हैं। बिना पूर्वा सोचने दिए बिजली की सप्लाई फिर शुरू हो जाएगी। तो अभी आप सुन रहे थे विज्ञप्तियां सेंट्रल सिटी बोर्ड की तरफ से, ये रेडियो मॉरिशस हैं।
1: रेडियो मॉरिशस
2: 800 किलोहर्ट्ज पर, ये है रेडियो मॉरिशस।
1: रेडियो मॉरिशस,
2: रेडियो मॉरिशस।
3: बालानंदम శ్రోతలకు విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మధ్యాహ్నపు వేళ 45 నిమిషాలకు అలవాటు ప్రకారంగా ప్రతి శనివారం నాడు మన పిల్లల కోసం విశేషమైన తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం. అయితే పిల్లలారా, ఈ వీకెండ్ ఎలా ఆరంభించింది? ట్యూషన్కి వెళ్తున్నారు లేదా ఉంటున్నారు, ఇంట్లో ఉంటున్నారు, భోజనం చేస్తున్నాడు, షురుచి చెప్తూ ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మన బాలానందం అనేది మొదలు పెడుతున్నాం. విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరి కోసం మంచి మంచి పాటలతో ఈ మధ్యాహ్నపు వేళ. ఈ జూలై నెల ఎంతో అద్భుతంగా ఉంది కదా. మన స్కూల్ హాలిడేస్ వస్తున్నాయి కదా, బదీ సెలవులు వస్తున్నాయి. ఈ జూలై నెల కొంతమంది విద్యార్థులు తమ పరీక్షలు రాస్తున్నారు, ఇంకా కొంతమంది చదువుతూ ఉంటున్నారు. విషింగ్ ఆల్ ది బెస్ట్. అయితే కొన్ని రోజుల్లో మన సెలవులు వస్తాయి, సో ఆనందించండి. వీకెండ్ కూడా మంచిగా ఆనందించండి మనం ప్రసారం చేస్తున్న పాటలన్నీ.

0: లేడు లేసిగు సులాస్ టు బెంచ్ ముందు మోహన్
1: టిఫిన్ బాక్సెస్ అద్ది చూడు ఐన్ చెయ్యి యూనిఫామ్
0: మెస్ క్లాస్ నీల్ డౌన్ బెంచ్ మీద ఎక్కి చూడు
1: లేట్ నైట్ పాలిష్ చెయ్యి కుళ్ళు సాక్స్ వాష్ చెయ్యి
0: డైలీ లేట్ గెట్ అవుట్
1: నైట్ డౌన్ వికెట్
0: హోంవర్క్ ఎస్కేప్
1: డైలీ ఇదే టార్చర్ అండి
0: బిచిలికి బిచిలికి
1: బింబిలికి బిలాబీ

మన ముద్దు ముద్దు పిల్లలు మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది కదా. బాలానందం అనే తెలుగు కార్యక్రమం మధ్యాహ్నపు వేళ కొనసాగిస్తూ ఒంటి గంట దాకా వింటూ ఆనందించండి.

మధురమైన పాటలతో మన కార్యక్రమం కొనసాగిస్తూ చెప్పినట్టు మన పిల్లలు మన జీవితంలో ఒక ముఖ్యమైన చోట ఉంటుంది కదా. పిల్లలు ఉన్న చోట ప్రేమ ఎప్పుడూ ఎక్కువే కదా.

పిల్లలు నవ్వులో నిజమైన ఆనందం ఉంటుంది. పిల్లలతో గడిపిన ప్రతి క్షణం అమూల్యమైనది. చిన్న చిన్న అడుగులు పెద్ద పెద్ద కలలు. పిల్లలు మనస్సు కూడా ఎంత స్వచ్ఛమో అంత అందమైనది. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకుంటూ పెద్దగా అయిన తర్వాత పిల్లలగా ప్రేమగా ఉంటారు కదా. బడికి వెళ్తున్నానమ్మా. పిల్ల అమ్మకు చెప్తున్నది, బడికి వెళ్తున్నామమ్మా అన్నీ ఇస్తావా

0: ఉప్పు చేప పప్పు చారు ఉప్పు చేప
1: పప్పు చారు రిక్షాలో వచ్చేవాళ్ళం ఎందుకే ఇంతలా నడిపిస్తున్నావు
0: రిక్షా ఎందుకే దీంతో చక్కగా కొబ్బరి లౌజులు కొనుక్కున్నాం పదా
1: తీసుకోవే
0: అత్తా రెండు కొబ్బరి లౌజులు ఇవ్వా అబ్బా ఎంత బాగుంటాయో
2: ఇదిగోమ్మ
0: అత్తా నా డబ్బులు నాకు ఇచ్చే తాత ఇదిగో భోంచేయి
1: హా

పిల్లల ప్రపంచం ప్రేమతో నవ్వులతో నిండినది. అలాగే తల్లిదండ్రుల జీవితంలో కూడా ఇటువంటి ప్రేమ, ఇటువంటి నవ్వులు నింపుతూనే ఉంటుంది. పిల్లలతో ప్రతిరోజు ఒక కొత్త సాహసం, పిల్లల ఆనందమే ఇంటి అసలైన వెలుగు కదా. పిల్లలతో జీవితం మరింత రంగులమయమవుతుంది. కొనసాగిస్తూ మన మధ్యాహ్నపు వేళ మన బాలానందమని తెలుగు కార్యక్రమం విశేషంగా పిల్లల కోసం.

మా ఇంటి చిన్నారులు మా ప్రపంచం చిన్న చేతుల్లో పెద్ద సంతోషం చిన్న నవ్వులు ఎన్నో జ్ఞాపకాలు పిల్లలతో ప్రతిరోజు పండగగా ఉంటుంది కదా అల్లరి కూడా ఆనందంగానే ఉంటుంది పిల్లల చిరునవ్వే జీవితానికి నిజమైన బహుమతి

సంగీత ప్రియులారా, చిన్న పిల్లలారా, ముద్దు ముద్దు పిల్లలారా, మీ చిన్న హృదయాల్లో అపారమైన ఉంటుంది. పిల్లలతో గడిపిన క్షణాలే జీవితాంతం గుర్తిండిపోతాయి కదా. వారి అమాయకత్వం, వారి అందం, పిల్లలు ఉన్న చోట ఆనందానికి కొదవ ఉండదు. అలాగే నవ్వులు, అల్లరి, మధుర జ్ఞాపకాలు ఉంటాయి. బాల్యం జీవితంలో అత్యంత అందమైన అధ్యాయం అధ్యాయం అది. ఈ క్షణాలు తిరిగి రావు నిజంగా కదా. మనం కూడా ఈ జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి. మన బాల్యం తిరిగి అస్సలు రావు. అయితే పిల్లలు తమ జీవితం ఆనందంతో గడపాలి. తల్లిదండ్రులు ఈ కర్తవ్యం పాటించాలి. జ్ఞాపకాలుగా మాత్రం నిలిచిపోతాయి ఈ క్షణాలు, అస్సలు తిరిగి రావు. అలాగే మన బాలానందం అనే తెలుగు కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వంద నా మీదుగా సెలవు తీసుకుని నమస్కారం.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక. మా ప్రియమైన శ్రోతలకు నమస్కారం. మీరందరూ బాగున్నారా? ప్రస్తుతం ఈఎంటూ రేడియో ఛానల్ మీద మీ స్వరాల వేదిక కార్యక్రమం సాగుతున్నది. ఈరోజు మీ చెల్లి గిరిశాలిని మీకోసం కొన్ని సన్నాయి పాటలను ప్రసారం చేస్తూ మీ శనివారం సాయంత్రపు వేళను ప్రశాంతంగా ఆనందకరంగా మార్చబోతుంది. వింటూ ఉండండి.

సంగీతం అంటే మనస్సుకు మందు లాంటిది. రోజంతా పని, బాధ్యతలు, ఆలోచనలతో అలసిపోయిన మనస్సుకు ఒక మంచి పాట ఎంతో ఉపశమనం ఇస్తుంది. అలాంటి మధురమైన పాటలతో ఈ రాత్రి మీ మనస్సులో చిన్న చిరునవ్వు పుల్లాయని ఆశిస్తున్నాము.

జీవితంలో సంతోషం పెద్ద పెద్ద విషయాల్లోనే ఉండదు. మనకు ఇష్టమైన పాట, వినోదంలో మనస్సుకు నచ్చిన వారిని గుర్తు చేసుకోవడంలో, ప్రశాంతంగా ఒక సాయంత్రాన్ని ఆస్వాదించడంలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది. ఈ క్షణాన్ని కూడా అలా అందంగా ఆస్వాదిద్దాం.

మన తెలుగు పాటలకు ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. పదాల్లో భావం, సంగీతంలో సౌందర్యం, గాత్రంలో ఆత్మీయత కలిసినప్పుడు ఆ పాట నేరుగా హృదయాన్ని తాకుతుంది. ఇప్పుడు మరో అందమైన పాటతో మీ ముందుకు వస్తున్నాం, వింటూ ఉండండి. ఈ శనివారం రాత్రి మీతో గడపడం చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఈ పాటలు మీ మనస్సుకు కొంత ప్రశాంతత, కొంత ఆనందం ఇవ్వాలని కోరుకుంటున్నాను.

శ్రోతలారా, నేటికి మన కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. మీరు మమ్మల్ని విని ఆనందించారని ఆశిస్తున్నాం. ఇక మీ చెలిగిరి శాలిని కి సెలవు. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.